Hello, yella unnaru andaru. I hope all of you are doing great. And for your inquiries, call Vijay at 416-356-8529. Meeru mammalni Facebook, Instagram lo follow avandi and ma latest updates ni telusukondi. Ma interviews avanni kuda mem Instagram page lo post chestam. Ma show ni live ga vinadaniki mi smartphone lo CMRFM or TuneIn app ni download cheskondi and 101.3 ki tune in avandi. Marketing inquiries and for advertising packages contact Mrudula at 647-622-6743. Yella unnaru andaru, meeto maatladaniki వచ్చేసింది మీ ఆర్జే ప్రీ. అండ్ వాట్ అన్ ఆస్పీషియస్ డే టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఐఎమ్ కైండ్ ఆఫ్ బ్లెస్డ్, అంతే కదా. షో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ నవరాత్రి. నవరాత్రి వచ్చిందంటే చాలు, నాకు ఎప్పుడు ఆ పండగ వాతావరణము, అమ్మవారిని అలంకరించుకోవడము, పూజలు, ప్రసాదాలు, భక్తి పాటలు, అమ్మవారి పాటలు అన్నీ అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నా చిన్నప్పుడు మెమరీస్ చాలా బాగా అటాచ్ అయి ఉంటాయి నవరాత్రి అంటే. నవరాత్రి అంటే కేవలం ఒక పండగనే కాదు, ఒక ఎమోషన్, బికాజ్ లైక్ ఐ సెడ్ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అటాచ్ అయిపోయి ఉంటాయి. అదొక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పొద్దున్నే లేచి ముగ్గు వేసుకొని పూలతో అమ్మవారిని డెకరేట్ చేసి అందరం కలిసి పూజ చేసుకోవడము, అబ్బా అలా తలుచుకుంటే ఆనందమే వేరు కదా. అండ్ ఎస్పెషలీ విజయవాడలో మన కనకదుర్గ అమ్మవారిని దసరా 9 డేస్ అప్పుడు ఆవిడని అలంకరించే విధానం కానివ్వండి, మన తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, బొమ్మల కొలువు, సరస్వతి పూజ, ఆయుధ పూజ, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అందమైన సెలబ్రేషన్స్ ఈ నవరాత్రి. ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటామో మనం అందరము. అండ్ ఆఫ్ కోర్స్ పండగ అంటే సెలబ్రేషన్స్తో పాటు ప్రసాదాలు అంటే అందరికీ ఎంతో ప్రీతి కదా. అలాంటిది 9 రోజులు 9 నైవేద్యాలతో అమ్మవారి ముందు పెడతాం మనము. ఎంత ఒక రకమైన ఫెస్టివ్ వైబ్, ఒక పాజిటివిటీని ఈ 9 రోజులు మన చుట్టూ ఉంటుంది. అండ్ ఇక్కడ కెనడాలో మనం ఉంటున్నాము అండ్ మన ట్రెడిషన్స్ని, మన కల్చర్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి పరిచయం చేస్తుంటూ వాళ్ళు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వీటన్నిటిని. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. అండ్ ఇంకా చాలా మాట్లాడుకుందాము మనము త్రూఅవుట్ ద షో. టుడే వీ హ్యావ్ ఫ్యూ ఇంటర్వ్యూస్ కమింగ్ అప్ మీ అందరి కోసం. మన కమ్యూనిటీ న్యూస్లు కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు టుడేస్ షో. అండ్ ఇందాక చెప్పలేదు కదా, మీతో మాట్లాడుతుంది మీ ఆర్జే ప్రీ. అండ్ మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మీ ఆర్జే ప్రీని ఓన్లీ ఆన్ మార్నింగ్ రాగా 101.3 FM. ఇందాక చెప్పినట్టు మన సంస్కృతిని సంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేస్తున్నాము. సో ఆ పరిచయం చేస్తున్న భాగంగా మన కమ్యూనిటీని ఒక చోట కలుపుతూ ఆర్గనైజర్స్ పలు చోట్ల ఎన్నో ఈవెంట్స్ ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఎన్నో ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో విచ్ ఎవర్ ఈవెంట్ ఇస్ క్లోజర్ టు యూ, ఐ వుడ్ ఆస్క్ ఆల్ ఆఫ్ యూ టు గో అండ్ అటెండ్ దిస్ బ్యూటిఫుల్ దసరా సంబరాలు. సో సాక్టా బతుకమ్మ 2026ని ఆర్గనైజ్ చేస్తున్నారు దిస్ సాటర్డే అక్టోబర్ 17th. ఇది జరగబోతుంది ఇన్ కిచ్నర్ హానర్ హైట్స్ సెకండరీ స్కూల్లో జరగబోతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి టాకా బతుకమ్మ పండుగ 2026 వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అగైన్ ఆన్ 17th అక్టోబర్. ఇది మిసిసాగాలో జరుగుతుంది. సో దీంట్లో మనకి బతుకమ్మ పాటలు, ఆటలు, ఫ్లోరల్ ఫెస్టివల్స్, తెలుగు కమ్యూనిటీ అండ్ మనందరినీ ఒక దగ్గరికి తెచ్చే ప్రయత్నం అన్నమాట వీళ్ళందరూ చేసేది. సో ఎవరికి ఏది దగ్గర ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాంప్టన్ మౌంట్ ప్లెజెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు బతుకమ్మ అండి. సో ఇది జరగబోతుంది అక్టోబర్ 17th and the venue is Paul Palleshi Recreation Center, which is in Brampton. ఇది కాకుండా బతుకమ్మ మన దర్హం ఏరియాలో ఉన్న వాళ్ళందరూ బతుకమ్మ 2026 దర్హంకి వెళ్ళవచ్చు. అండ్ ఇది జరగబోతుంది అక్టోబర్ 18th ఇన్ ఆషవా. సో ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వాలన్నా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఎవరెవరు ఏ ఏరియాకి దగ్గర ఉన్నారో చూసుకొని ఈ ఈవెంట్స్ అన్నింటినీ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్ బై ఎస్ స్క్వేర్ భజన్స్ అండి, విచ్ ఇస్ కార్తీక మాసం స్పెషల్ భజన్ జామింగ్ కూడా జరగబోతుంది. సో ఈ ఈవెంట్స్ కోసము ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో ఆల్వేస్ లుకింగ్ టు అవర్ మార్నింగ్ రాగా పేజ్ అండ్ ఆల్సో ద ఆర్గనైజర్స్ పేజ్. యూ విల్ హ్యావ్ మోర్ డీటెయిల్స్ యాజ్ టు హౌ టు రిజిస్టర్, వేర్ టు రిజిస్టర్ అండ్ అబౌట్ ద ఈవెంట్ ప్లేస్ అండ్ టైమింగ్స్ కూడా. టాకా కూడా ఇందాక చెప్పాను మీకు, తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా వీళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు బతుకమ్మ పండుగ విచ్ ఇస్ ఇన్ మిసిసాగా. సో ఇవి అన్ని డీటెయిల్స్ కోసము జస్ట్ గో త్రూ ఆర్ మార్నింగ్ రాగా పేజ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్, లొకేషన్స్, హౌ టు రిజిస్టర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు మెన్షన్ గ్లోబల్ భజన్ జామింగ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు భజన్ జామింగ్ సెషన్ అండి. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ శృంగేరి టెంపుల్ విచ్ ఇస్ ఆన్ నవంబర్ 20th. దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ 7 PM అండ్ ఫార్ బుకింగ్స్ యూ కెన్ ఆల్వేస్ గో టు భజన్ జామింగ్ 2026.eventtribe.ca. సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ టికెట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అగైన్ హ్యాపెనింగ్ ఆన్ 20th నవంబర్ ఫ్రమ్ 7 PM. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనందరికీ అన్నమాచార్య కాంపోజిషన్స్ అంటే చాలా ఇష్టం కదా. సో దే ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ అన్నమాచార్య కాంపోజిషన్స్ ఇన్ ఇట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ నాట్ మిస్ ఇట్. అండ్ దీంట్లో డిన్నర్ కూడా ఇంక్లూడెడ్ అండి. సో ఖచ్చితంగా అందరూ మీ టికెట్స్ బుక్ చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నౌ దేర్ ఇస్ లాట్ మోర్ ఇన్ టు ది షో. ఇందాక చెప్పినట్టు వీ ఆల్సో హ్యావ్ అ నైస్ ఇంటర్వ్యూ. మనం మన కమ్యూనిటీ అప్డేట్స్ కూడా చాలా తెలుసుకోవచ్చు ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM ఓన్లీ విత్ యువర్ ఆర్జే ప్రీ. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏ లో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూస్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు

0: సాగా. మోడర్న్ అండ్ స్టైలిష్ కిచెన్ కోసం కలలు కంటున్నారా? దెన్ జస్ట్ వన్ నేమ్ టు రిమెంబర్, పిఎల్కే కస్టమ్ కిచెన్స్. వారు ఎంతో నైపుణ్యంతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఒక స్టన్నింగ్ అండ్ ఫంక్షనల్ కిచెన్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. వారి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షోరూమ్ యూనిట్స్ మార్కమ్ అండ్ స్కార్బరోలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్లి విజిట్ చేయండి.
1: పిఎల్కే కస్టమ్ కిచెన్స్, క్లాసిక్, కంటెంపరీ ఆర్ అల్ట్రా మోడర్న్, ది బ్రింగ్ యువర్ విజన్ టు లైఫ్. ఫ్రీ ఎస్టిమేట్స్ అవైలబుల్. మోడర్న్ ఐడియాస్, ఫ్లాలెస్ ఫినిషింగ్. కాల్ రూబెన్ అట్ 416-419-9399. Follow them on Instagram and Facebook or visit the website for more details.
0: Dream Kitchen ante okay okka peru
1: PLK Custom Kitchens.
2: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వెర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ South in Oshawa and Mississauga. Visit simplysouth.ca. Come hungry, leave happy.
3: అక్కా, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
4: ఓహో,
3: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
4: ఏంటి
3: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
5: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
3: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
5: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
1: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
6: యువర్ రేడియో, యువర్ రిథమ్, మార్నింగ్ రాగా 101.3 FM.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మీ ఆర్జే ప్రీని ఓన్లీ ఆన్ మీ ఫేవరెట్ ఎఫ్ఎం, మార్నింగ్ రాగా 101.3 FM. అండ్ మీ అందరికీ ఒక సూపర్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్. అదేంటంటారా, పండగలు అంటే సెలబ్రేషన్స్, డెకరేషన్, ఫ్యామిలీ గ్యాదరింగ్, బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ ఆఫ్ కోర్స్ వీటన్నిటితో పాటు క్లిక్ క్లిక్ ఫొటోస్ లేకపోతే ఎలా చెప్పండి. మరి మీ ఫెస్టివ్ పిక్చర్స్ మాతో షేర్ చేసుకుంటే ఒక ఫ్యాబులస్ గిఫ్ట్ గెలుచుకుంటే ఎలా ఉంటుంది అంటారు? మార్నింగ్ రాగా బ్రింగ్స్ యూ ద ఫెస్టివ్ ఫోటో కాంటెస్ట్. అదేంటంటే, మీ నవరాత్రి డెకరేషన్స్ అయినా, దసరా సెలబ్రేషన్స్ అయినా, కలర్ఫుల్ బతుకమ్మ ఫెస్టివిటీస్ అయినా, మంచి ఫొటోస్ లేకపోతే మీ ఫ్యామిలీ పిక్చర్స్ అయినా, ఏదైనా వెల్కమ్ అండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇన్స్టాగ్రామ్లో మీ ఫేవరెట్ ఫెస్టివ్ ఫోటోని పోస్ట్ చేయండి. మార్నింగ్ రాగాని కొలాబరేటర్గా ఇన్వైట్ చేయండి. మీ ముగ్గురు ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి. అంతే, చాలా సింపుల్, ఓన్లీ 3 steps. యూఆర్ ఇన్ ద కాంటెస్ట్. October 11th నుంచి 24th వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ హియర్ ఇస్ ద ఎక్సైటింగ్ పార్ట్, వన్ లక్కీ విన్నర్ గెట్స్ అ గిఫ్ట్ వర్త్ $100, ప్రౌడ్లీ స్పాన్సర్డ్ బై భాగ్యశ్రీ స్టోర్స్ అండి. సో విన్నర్ని మన October 25th షోలో ఈవినింగ్ 7 to 8 మధ్య మన మార్నింగ్ రాగా షోలో అనౌన్స్ చేస్తాం. సో ఫోటో గ్యాలరీస్లో దాచుకోకండి, మీ మెమరీస్ అన్నీ షేర్ చేసుకోండి, ఫెస్టివ్ స్పిరిట్ని స్ప్రెడ్ చేసేసేయండి. అలా మార్నింగ్ రాగా ప్రెజెన్స్ యూ దిస్ ఫోటో కాంటెస్ట్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ $100 గిఫ్ట్ వౌచర్ని కూడా మిస్ అవ్వకండి. ఓకే, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, నాకు చాలా రోజుల మటుకు బతుకమ్మ అంటే మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసి అందరూ మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ చుట్టూ డాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఒక సెలబ్రేషన్ అనే ఫీలింగ్ నాకు చిన్నప్పటి నుంచి అన్నమాట. కానీ రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ని బ్రౌజ్ చేస్తూ ఉంటే ఐ హావ్ గాట్ టు నోన్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో అదేంటంటే, బతుకమ్మ ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ బతుకమ్మ అని ఎందుకు అంటారు అంటే, అకార్డింగ్ టు వన్ పాపులర్ లెజెండ్, హీ సేస్ ఒక కింగ్ ఉండేవాడు అనమాట. కింగ్ అండ్ క్వీన్ వాళ్ళకి మోర్ దెన్ 100 sons ఉండేవాళ్ళంట. బట్ ట్రాజికలీ ఆల్ ఆఫ్ దెమ్ పాస్డ్ అవే ఆర్ దే డైడ్ ఇన్ అ వార్. వాళ్ళు చాలా హార్ట్ బ్రోకెన్ అయిపోయారు అండ్ దే స్టార్టెడ్ ప్రేయింగ్ టు గాడెస్ లక్ష్మి, ఆస్కింగ్ హర్ టు బ్లెస్ దెమ్ విత్ అ డాటర్. బికాజ్ ఆల్ దేర్ సన్స్ పాస్డ్ అవే. సో మూవ్డ్ బై దేర్ డివోషన్, అంటే వాళ్ళు ఎంత చక్కగా పూజలు చేసేవాళ్ళు అంటే, మూవ్డ్ బై దేర్ డివోషన్ గాడెస్ లక్ష్మి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ లిటిల్ గర్ల్ని ప్రసాదించారు. అయితే ఆ పాపకి కూడా పుట్టిన వెంటనే షీ హ్యాడ్ మెనీ కాంప్లికేషన్స్. సో ఆ కాంప్లికేషన్స్ని తట్టుకోవడానికి వీళ్ళు మళ్ళీ పూజలు చేస్తూనే ఉన్నారన్నమాట. ఆ వేలో ఆ పాపకి వాళ్ళు పేరు పెట్టారు బతుకమ్మ అని. బతుకమ్మ మీనింగ్ ఏంటంటే, బతుకు అంటే లివ్, అమ్మ అంటే మై చైల్డ్. సో దట్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ బతుకమ్మ. అండ్ యాజ్ ద గర్ల్ గ్రూ, షీ బికేమ్ వెరీ డీప్లీ అసోసియేటెడ్ విత్ ఫ్లవర్స్ అండ్ పీపుల్ లవ్డ్ హర్, సెలబ్రేటెడ్ హర్ ప్రెజెన్స్ బికాస్ షీ లివ్డ్ వెరీ హ్యాపీలీ అని చెప్పి. అండ్ ఆల్సో ప్రే, ఎవ్రీబడి స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ హర్ వెల్బీయింగ్ బై వర్షిపింగ్ గాడెస్ విత్ ఫ్లవర్స్. అండ్ ఆ ఫ్లవర్స్ని మనం బతుకమ్మ అని పిలుస్తున్నాం అన్నమాట. సో ఉమెన్ బిగన్ వర్షిపింగ్ ఫ్రమ్ దాట్ డే కాల్డ్ బతుకమ్మ, సెలబ్రేటింగ్ బేసికలీ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మన దేవుళ్ళు. సో ఇది బతుకమ్మ వెనకాల ఉన్న ఒక అద్భుతమైన స్టోరీ. సో మీరందరూ బతుకమ్మని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆల్ అవర్ కమ్యూనిటీ ఈవెంట్స్. ఐ వుడ్ లవ్ టు గో అండ్ అటెండ్ ఆల్ ద ఈవెంట్స్ అండి. సో మీ అందరి కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన పాట ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు మార్నింగ్ రాగా 101.3 FM, ఎందుకంటే మీ ముందుకు రాబోతుంది ఒక చక్కని కమ్యూనిటీ ఇంటర్వ్యూ. సో వెయిట్ చేయండి, హియర్ యూ గో విత్ అ బ్యూటిఫుల్ సాంగ్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM విత్ యువర్ ఆర్జే ప్రీ. మరి దసరా డేస్లో చిన్నప్పుడు దసరాతో పాటు సినిమాలు లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది కదా, సో ఈ దసరాకి కూడా మనకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గైజ్ ఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ బ్యూటిఫుల్ మూవీ రిలీజెస్. నాకు తెలిసిన మూవీస్ అయితే రణబలి ఒకటి రిలీజ్ అవుతుంది, తర్వాత దెర్ ఇస్ అ ఫోక్ మూవీ అండి, విజయ గారి మూవీ, ఐ థింక్ షీఈ్ అ ఫోక్ సింగర్, గరుడ లక్ష్మి అనుకుంటాను, అది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇఫ్ యు నో మోర్ మూవీస్ దట్ ఆర్ రిలీజింగ్ దిస్ దసరా, ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐ వుడ్ లవ్ టు గో అండ్ వాచ్ దెమ్. సో మీకు ఒక న్యూస్ చెప్తాను, ఫర్ ఆల్ ద ట్రావెలర్స్ అవుట్ దేర్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ టు బీ వెరీ ప్రౌడ్ ఆఫ్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన రీసెంట్ డేటా ప్రకారము కెనేడియన్స్ ట్రావెల్ చేసే టాప్ డెస్టినేషన్స్ దే రిలీజ్డ్ అండి ఇన్ 2026. ఫస్ట్ ప్లేస్ ఏదై ఉంటారు మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను ఈ లోపల బాటమ్ 10 నుంచి వస్తాను. ఓకేనా? 10 వచ్చేసి రోమ్, 9 వచ్చేసి హాంకాంగ్, దెన్ కమ్స్ ప్యూటెరో వాల్ట్రా, అండ్ దెన్ లిస్బన్, దెన్ మనాలి, దెన్ ప్యారిస్, దెన్ క్యాన్కున్, దెన్ లండన్, దెన్ జపాన్. అండ్ టాప్ వన్ ప్లేస్ దట్ ఆల్ కెనేడియన్స్ వుడ్ వాంట్ టు విజిట్ ఈస్ మన ఇండియాలో ఉన్న ఢిల్లీ. సో దిస్ వాజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ, అందుకే ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో స్టే ట్యూన్డ్ టు మార్నింగ్ రాగా 101.3 FM. అండ్ మర్చిపోకండి మన మార్నింగ్ రాగా కాంటెస్ట్ గురించి, అలాగే ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లెట్ మీ నో సమ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ దట్ ఆర్ రిలీజింగ్ దిస్ దసరా 2026. మీతో పాటు నేను కూడా చూసేస్తాను కదా. సో స్టే ట్యూన్ టు మార్నింగ్ రాగా 101.3 FM. మీరు వింటున్నారు మీ ఆర్జే ప్రీనీ.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM ఓన్లీ విత్ యువర్ ఆర్జే ప్రీ. అండ్ ఇందాక నేను చెప్పినట్టు సాక్టా వారు బతుకమ్మ 2026 దే ఆర్గనైజింగ్ దిస్ అండి. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ October 17th ఫ్రమ్ 4 PM ఆన్వర్డ్స్. ఇది జరగబోతుంది కిచ్నర్లో. అండ్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ దేర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఆల్సో మార్నింగ్ రాగా ఇన్స్టాగ్రామ్ పేజ్, అండ్ లింక్ కింద ఉంటుంది. జస్ట్ గో హెడ్ అండ్ రిజిస్టర్. ఈ ఈవెంట్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఎందుకంటే చాలామంది మన కమ్యూనిటీ నుంచి వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు గెట్ టుగెదర్ అండ్ హ్యావ్ సమ్ నైస్ ఫన్. సో ఇది జరగబోతుంది, మళ్ళీ చెప్తున్నాను, ఆన్ October 17th ఫ్రమ్ 4 PM ఆన్వర్డ్స్ ఇన్ కిచ్నర్. అండ్ మార్నింగ్ రాగా ఇస్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ యాజ్ దేర్ మీడియా పార్ట్నర్. సాక్టా బతుకమ్మ 2026. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM, అండ్ హియర్ ఇస్ అ వెరీ క్విక్ స్మాల్ యాడ్ బ్రేక్.
1: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
2: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
3: ఓహో,
2: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
3: ఏంటి
2: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
4: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
2: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
4: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
5: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
6: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజా అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
7: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
6: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, కమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
8: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
9: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham, 416-786-3239.
10: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తుంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెడార్టిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
11: Call 905-876-1095 or visit www.rightgate.com.
12: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
13: Making your Sundays super special. This is Morning Raga 101.3 FM, Canada's Telugu Radio.

0: వెల్కమ్ బ్యాక్. అండ్ మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM. అండ్ మీతో ఇవాళ మాట్లాడుతుంది మీ ఆర్జే ప్రీ. ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ టుడే అని చెప్పాను కదా. అండ్ విత్ మీ ఇన్ ద స్టూడియో ఐ హ్యావ్ మాధురి గారు అండ్ నవీన్ గారు ఫ్రమ్ తెలంగాణ కెనడా అసోసియేషన్. అండ్ దే ఆర్ హియర్ టు టాక్ అబౌట్ ద ఈవెంట్ విచ్ ఇస్ కమింగ్ అప్. బతుకమ్మ గురించి మాట్లాడడానికి మనతో పాటు నవీన్ గారు ఫ్రమ్ తెలంగాణ కెనడా అసోసియేషన్, హీఈస్ ద చైర్మన్ హియర్, అండ్ మాధురి గారు హూఈస్ అ ట్రస్టీ. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ బోత్ హియర్.
1: థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ అండి.
0: ఓకే. సో ఎవ్రీ ఇయర్ టీసీఏ బతుకమ్మని ఆర్గనైజ్ చేస్తారు అండ్ ఐ నో ఇట్ ఈస్ ఇన్ అ హ్యూజ్ స్కేల్. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది?
1: ముందుగా అందరికీ నమస్కారం. మార్నింగ్ రాగా శ్రోతలకు మరియు ఆర్జే ప్రియా గారికి తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున ఈ అక్టోబర్ 17th రోజు తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము ప్రతి సంవత్సరం జరిపేలాగా ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను జరపబోతున్నాము. బతుకమ్మ అంటేనే తెలంగాణ పండుగ. సో బేసికలీ ఈ పండుగ రాతితో కాదు, రాతిని పూజించకుండా ఈ పండుగ విశిష్టత ఏంటంటే పూలకి, ప్రకృతిని పూజించే పండుగే తెలంగాణ ఈ బతుకమ్మ పండుగ అండి. సో దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మార్నింగ్ రా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
0: థ్యాంక్ యూ అండి. సో నాకు ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది రిగార్డింగ్ యువర్ ఈవెంట్స్. చాలా రాఫెల్ ప్రైజెస్ అని చెప్పేసి, బతుకమ్మ గెట్ యువర్ ఓన్ బతుకమ్మ, డెకరేట్ యువర్ ఓన్ బతుకమ్మ అని కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు మీరు. సో దాని గురించి కొంచెం మాట్లాడదాం.
2: సో హలో అండి అందరికీ. డెఫినెట్లీ అండి, యాజ్ యూజువల్ తెలంగాణ ఎవ్రీ ఇయర్ ఎంత గ్రాండ్ స్కేల్లో చేస్తుందో ఇయర్ కూడా అదేవిధంగా చేస్తుంది. ఆన్ 17th రోజు 5 PM స్టార్ట్ అవుతుంది ఈవెంట్. లొకేషన్ డీటెయిల్స్ నవీన్ గారు చెప్తారు, బట్ ఈవెంట్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండి. బతుకమ్మకి మీరు నీడ్ నాట్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఏం లేదు, బట్ మీకు బతుకమ్మను తీసుకొచ్చే వాళ్ళు మాత్రము రిజిస్టర్ చేసుకొని రాఫెల్ డ్రాలో ఎంటర్ అవ్వాలంటే వచ్చి రిజిస్టర్ చేసుకొని రాఫెల్ డ్రాలో ఎంటర్ చేస్తే వాళ్ళకి రాఫెల్ డ్రా ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అలా కన్సొలేషన్ ప్రైజెస్ అని. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గోల్డ్ బార్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 1 gram గోల్డ్ బార్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 1 ounce సిల్వర్ బార్, అండ్ థర్డ్ వన్ ఇంకా కన్సొలేషన్ ప్రైజెస్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ దేర్ ఆర్ ఆల్సో ట్రెడిషనల్ లైక్ బతుకమ్మకి మనకి డెఫినెట్గా ఆ ఆథెంటిసిటీని అది కాపాడాలంటే ట్రెడిషనల్గా డెఫినెట్లీ దానికి ఉండే ప్లేస్ డిఫరెంట్గా ఉంటుంది. సో ట్రెడిషనల్ బతుకమ్మకి వచ్చేసి ఒక ప్రైజ్ ఉంటుంది, ఫస్ట్ ఒక ప్రైజ్. అండ్ ఆల్సో టీసీఏ యాజ్ యూజువల్ ఎప్పుడైతే క్రియేటివిటీని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది టీసీఏ, సో దానికోసం అని క్రియేటివ్ బెస్ట్ క్రియేటివ్ బతుకమ్మకి కూడా ప్రైజ్ ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అన్ని పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా స్పెషల్ లైక్ ఎంకరేజింగ్ మ్యాన్ కన్సొలేషన్ వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్, బట్ వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఇది రిగార్డింగ్ బతుకమ్మ అండ్ ప్రైజెస్ అండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే వాలంటీర్కి వాలంటీరింగ్ ఆపర్చునిటీ వాలంటీరింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది. దానికి కూడా లైక్ స్టూడెంట్స్కి, కమ్యూనిటీ వాలంటీర్స్కి ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. సో వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. దే కెన్ కాంటాక్ట్ టీసీఏ. యాక్చువల్లీ మా ఫ్లయర్స్ ఉన్నాయి, మా డీటెయిల్స్ విల్ లీవ్ ఇట్ విత్ యూ గైస్. సో మమ్మ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాట్లాక్ అండి. దిస్ ఇస్ అ పాట్లాక్ ఈవెంట్ బట్ నాట్ మ్యాండేటరీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ యూనో ఏమైనా తీసుకురావాలి అన్న పాట్లాక్కి యూ గైస్ కెన్ బ్రింగ్ ఇట్. So this is just a brief thing about the event, Andy.
0: Yeah. So that basically answers my question, Andy. Endukante nenu adudam anukunanu, for somebody who wants to come and attend our event, TCA event, Batkama event ni attend cheyali ante, what is that which is grabbing attention anesi? I think she have already answered that, because 1 gram gold bar annaru, meeru silver annaru, vachina prati participant ki there are gifts and prizes annaru, ante kaakunda potluck, which is very interesting. Endukante okokka family lo okokka rakanga they celebrate dasara and different kinds of vantakalu untai. So I think anybody who is close to this place or even far kachithanga velli attend ayavalsina event ani nenu anukuntunanu. So let's talk about event details and dinner.
1: Yeah, event details, Madhuri gar cheppinattu like కన్సలేషన్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో ఎర్లీ బర్డ్ స్పెషల్ అని పెట్టామండి. లైక్ 7 o'clock ఆర్ బిఫోర్ వచ్చిన వాళ్ళకి, రిజిస్టర్ చేసుకున్న బతుకమ్మ తెచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తున్నామండి. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ, కమ్ బిఫోర్ 7 o'clock అండ్ రిజిస్టర్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ విన్ ఎ ప్రైజ్ ఫర్ దాట్. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి మైకేల్ పవర్ స్కూల్లో జరుగుతుందండి, టోబికోలో. సో 5 o'clock నుంచి 10 o'clock వరకు జరుగుతుందండి. సో అది ఈవెంట్ డీటెయిల్స్ అండి.
0: గ్రేట్ అండి, అండ్ ఐ హోప్ వీ హెవ్ కవర్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫార్ బీయింగ్ ఇన్ ద స్టూడియో టుడే, బోత్ ఆఫ్ యూ అండ్ మన తెలంగాణ కెనడా అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న బతుకమ్మ 2026 ఈవెంట్ గురించి మా శ్రోతలందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ మీరందరు కూడా బాగా విన్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ October 17th ఎటోబికోలో జరగబోతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఫార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా యూ కెన్ ఫాలో TCA పేజ్ అండ్ ఆల్సో మార్నింగ్ రాగా పేజ్ for any details. And thank you so much both of you for being in the studio, Andy.
1: Thank you, Andy.
2: Last but not the least, andarki happy navratri, navratri subhakankshalu.
0: Thank you so much, Andy. So vinnaru kada, ఖచ్చితంగా వెళ్ళండి, హ్యావ్ ఫన్. ఆడవాళ్ళందరూ మంచిగా చక్కగా రెడీ అయ్యి మీ బతుకమ్మల్ని మంచిగా రెడీ చేసి మీతో పాటు ఈవెంట్కి తీసుకెళ్ళండి. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM విత్ యువర్ RJ ప్రీ, అండ్ హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
1: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
0: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
1: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు, లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సిసాగా క్రైస్లర్ .com. మిస్సిసాగా క్రైస్లర్ at 2260 Battleford Road, Mississauga.
2: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location తో పాటు parking problems లేకుండా మీ దగ్గరి location లో Dr. Sajan and Dr. Ramya నేతృత్వంలో అత్యాధునికమైన cutting edge technology తో పాటు ప్రతి treatment లో personalized care, comfort, precision and a stress free experience ని పొందండి. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments పై వారు ఇచ్చే 0% ఇంట్రెస్ట్ ఫైనాన్సింగ్ గురించి అడగడం మర్చిపోకండి. కాల్ క్లియర్ స్మైల్ డెంటల్ టుడే అట్ 905-448-2500. దట్స్ 905-448-2500. క్లియర్ స్మైల్ డెంటల్. యువర్ స్మైల్ అవర్ ప్రయారిటీ.
3: యువర్ సండే డోస్ ఆఫ్ మ్యూజిక్, మార్నింగ్ రాగా, తెలుగు ఎఫ్ఎం.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM, ఓన్లీ విత్ యువర్ ఆర్జే ప్రీ. ఇందాక చెప్పాను కదా, చాలా కమ్యూనిటీ ఈవెంట్స్ జరుగుతున్నాయి అండ్ మీ అందరికీ ఏది దగ్గర ఉంది అంటే అలా వెళ్ళండి, చక్కగా ఎంజాయ్ చేయండి, మంచిగా లక్ష్మీలందరూ తయారవ్వండి, ఈ ఈవెంట్కి మీ బతుకమ్మలందరినీ తీసుకొని చక్కగా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ దిస్ బ్యూటిఫుల్ కాంటెస్ట్ బై మార్నింగ్ రాగా. అండ్ దెర్ ఇస్ ఆల్సో అన్ ఎగ్జైటింగ్ పార్ట్ టు దిస్. వన్ లక్కీ విన్నర్ గెట్స్ a gift worth of $100 which is sponsored by Bhagyashree Stores andi. And ee event ki window chesi until October 24th. October 25th rojuna manamu Morning Raga show lo announce chestamu winner ever anedi. And malli repeat chestanu, to enter this contest it is very simple. 3 simple steps. ఏంటంటే, మీ ఫేవరెట్ ఫెస్టివ్ ఫోటోని పోస్ట్ చేయండి, మార్నింగ్ రాగాని కొలాబరేటర్గా ఇన్వైట్ చేయండి, అండ్ ఆల్సో మీ ముగ్గురు ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మార్నింగ్ రాగా ఫోటో కాంటెస్ట్, ఫెస్టివ్ ఫోటో కాంటెస్ట్ అండి. సో మీ అందరూ బాగా దీన్ని యూస్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ యూ ఆల్ ఒక లక్కీ విన్నర్ విల్ గెట్ అ గిఫ్ట్ వర్త్ ఆఫ్ $100 బై భాగ్యశ్రీ స్టోర్స్. అండ్ ఇవాళ మా స్టూడియోలో టైం వచ్చేసి 7:55 అయిపోయింది. ఆల్మోస్ట్ మీ ఆర్జే ప్రీ వెళ్ళిపోయే టైం వచ్చేసి

అండ్ మీ ఆర్జే ప్రీ వెళ్ళిపోతుంది అంటే ఒక మంచి మాట చెప్పకుండా ఎలా వెళ్తుంది చెప్పండి. సో హియర్ కమ్స్ ద మంచి మాట ఆఫ్ టుడే. అది ఏంటంటే, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ మ్యారీగోల్డ్ థియరీ అండి? సో మ్యారీగోల్డ్ థియరీ అంటే ఏంటంటే, వెన్ యూ ప్లాంట్ మ్యారీగోల్డ్స్ నెక్స్ట్ టు వేరే ప్లాంట్స్కి మనం ప్లాంట్ చేస్తే అవి వాటితో పాటు పెరుగుతూ వాటిని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. దే ఇంప్రూవ్ దేర్ సాయిల్, దే ప్రెజెంట్ మేక్స్ దెమ్ వేరే ప్లాంట్స్ని హెల్దియర్గా చేస్తాయి, స్ట్రాంగ్ చేస్తాయి, అవి చనిపోకుండా దే కీప్ ఇట్ అలైవ్. అండ్ ఆల్సో ఎనీ ఇఫ్ మన మ్యారీగోల్డ్ దగ్గర చూస్తే ఇట్ ఆల్వేస్ కీప్స్ ద ఎన్వైరన్మెంట్ సో ప్లెజెంట్ అన్నమాట. అది ఎందుకు అంటే దాని నేచర్ అలాంటిది. సో ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ మీరు అది మ్యారీగోల్డ్ని ఇఫ్ యూ అబ్జర్వ్, జస్ట్ ఒక చిన్న ఆకు వేసినా కానీ అది పెరిగిపోతుంది, ఎక్కడైనా అది పెరుగుతుంది. దాంతోపాటు దాని చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ని కూడా చాలా చక్కగా చూసుకుంటుంది. సో ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. సో బేసికలీ అలా ఉన్నారు అంటే మీరు బ్లెస్డ్ అనేసి రాసేసుకోండి అనమాట. సో ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు అండర్స్టాండ్ హూ యూ ఆర్ హ్యావింగ్ బై యువర్ సైడ్ and then lead your life. It is very important to have that one important person who is truthful and who always thinks that your success is their success. So obviously you will be successful in your life. And me RJ Prevel poya time ochesindi, meer vintunaru Morning Raga 101.3 FM, and here is a beautiful song for all of you. Until next time, tata, bye bye, see you all.